0: సగమధని
1: ధనిధమగత
0: నిజగమధని
1: నిధమగతని
0: ధని సగమత
1: ధమగత నిధ
0: మదని సగమ గతని ధనిధ గతని ధనిధ గతని ధనిధ